నమో మానమానే నమో రోగ రోగే నమస్తంగ స్నానం నమో మంత్ర మంత్రం నమో జంత్ర జంత్రం నమో శిష్టే నమో తంత్ర తంత్రం సదా సచిదానంద సర్వం పురణాసీ అనూపే రూపే స్మస్థల నివాసీ సదా సిద్ధదా బుద్ధదా వృద్ధకర్త అధో ఉర్ధ అర్ధం అగం ఓఘహర్త పరం పరం పరమేశ్వరం ప్రోష్పాలం సదా సర్వదా సిద్ధదాత దయాళం అషేధీ అపేధీ అనామంగ కామంగ్ సమస్తో ప్రాజీ సమస్తస్తు తామంగ్ తేరా జోర్ చాచరీ ఛంద జలే హై థలే హై అపీత హై అపే హై ప్రభు హై అజూ హై అదేశ హై అపేస హై భుజంగ్ ప్రయాత్ ఛంద అగాధే అబాధే అనంగీ స్వరూపే నమో సర్వమానే సమస్తి నిధానే నమస్తంగ్ నృణాథే నమస్తంగ్ ప్రమాథే నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ కాలే నమస్తంగ పాలే నమో సర్వదేశే నమో సర్వపేసే నమో రాజరాజే నమో సాజ సాజే నమో సాహ సాహే నమో మాహ మాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోక్ రోఖే నమో శోక్ శోఖే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో పరమతానం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృశ్యం నమో సర్వరంగే త్రిపంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖిజే అభిజే సమస్తం ప్రసిజే కృపాలం స్వరూపే కుకర్మం ప్రణాసీ సదా సర్వదా హృదయ సిద్ధం నివాసీ చర్పట్ ఛంద త్వప్రసాద అమృత కర్మే అమృత ధర్మే అఖల జోగే అచల భోగే అచల రాజే అటల సాజే అఖల ధర్మం అలఖ కర్మం సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భుక్త సర్వం యుక్త సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రూఆల్ ఛంద త్వప్రసాద ఆద్రూపనాద్మూరత్ అజౌణ పురుఖ పార సర్వమాంత్రమాన్ దేవ అపేవ ఆదుదార సర్వపాలక సర్వకాలక సర్వకోపణకాల జత్ర తత్ర విరాజహి అవతూత్రూప్రసాల